మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం దక్షిణాయనం శుద్ధ చతుర్దశి జూలై నెల 28వ తేదీ ఈరోజు మంగళవారం.

ముందుగా ఒక మంచి మాట. నీ మొదటి విజయం తర్వాత విశ్రమించకు, ఎందుకంటే రెండో ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి విజయం కేవలం అదృష్టం వలన మాత్రమే వచ్చిందని అవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఒక విజయం రాగానే గర్వపడి ప్రయత్నాన్ని ఆపేయకూడదు. సమాజం ఎప్పుడు మన తప్పులను ఎత్తి చూపడానికే చూస్తుంది. కాబట్టి మన ప్రతిభ కేవలం అదృష్టం కాదు, మన కష్టార్జితం అని నిరూపించడానికి నిరంతరం శ్రమించాలి. విన్నారు కదా శ్రోతలు నేటి మంచి మాటను?

0: శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: హే, స్టిల్ స్టక్ ఆన్ ఓల్డ్ కార్? స్విచ్ టు స్మార్టర్ ఫ్యూయల్ విత్ మోర్ సేవింగ్స్ విత్ విక్టోరియస్ SCNG. ఇట్స్ స్మార్టర్ బికాజ్ ఇట్ గివ్స్

0: An impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
1: శ్రోతలు, కార్యక్రమంలో వినండి అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలు. ఎంవి హడ్బే రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి చెంగ రేపు ఉదయం 7 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్, స్వరాజ్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు. శ్రోతలు, ఇప్పుడు వాతావరణ హెచ్చరిక. రాబోయే 24 గంటల్లో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో తీర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా అండమాన్ నికోబార్ తీర ప్రాంతం సముద్రంలోని వేటకు వెళ్లకూడదని హెచ్చరిక ఇవ్వడం జరిగింది. శ్రోతలు, నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం జూలై 28న తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా నిర్వహిస్తారు. కాలయానికి లివర్కు సంభవించే ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, దీని నివారణ మరియు చికిత్సకు ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. హెపటైటిస్ వైరస్ను కనుగొని దానికి మొదట టీకాను తయారు చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బారుజ్ శామ్యుల్ బ్లూంబర్గు గారి జన్మదినం అయిన జూలై 28న ఆయన గౌరవార్థం ఈ తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా

0: ఎయిమ్స్ గుర్తించిన 4 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలలో ఇది ఒకటి. హెపటైటిస్ అంటే కాలేయం వాపునకు గురి కావడం. ఇది ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంది. చాలామందిలో ఈ వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు, అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హెపటైటిస్ బారిన పడకుండా పుట్టిన వెంటనే శిశువులకు హెపటైటిస్ బి తొలి డోసు ఇప్పించాలి. ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. ఆసుపత్రుల్లో కొన్ని సూదులు వాడేలా చూసుకోవాలి. బ్లేడ్లు, టూత్ బ్రష్లు ఇతరులతో పంచుకోకూడదు. కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరచడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: जवाब सही से लिखना और हाँ, 10 नंबर सफाई के होंगे.
2: अच्छी तरह सफाई करने के लिए 10 नंबर.
3: जी हाँ, घर में और आसपास पानी इकट्ठा न होने दें. ड्रम, कूलर, गमले इत्यादि को हर सप्ताह अच्छी तरह साफ करें. प्लास्टिक के कप, ग्लास और नारियल के खोल जैसी चीजों को इधर उधर न फेंकें ताकि उसमें पानी जमा न हो. याद रखें, डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में ही पनपता है.
4: मच्छरों के काटने से बचें. इसके लिए पूरी आस्तीन के कपड़े पहने. बुखार की स्थिति में पैरासिटामोल लें. एस्प्रिन हरगिज न लें.
3: वाह भाई, बच्चों ने तो हमें भी पास कर दिया.
1: हर सफाई के नंबर 100 में से 100.
0: श्रोतलु, नेडु प्रपंच प्रकृति परिरक्षण दिनोत्सव जरुपुकुंटुन्न संदर्भंगा कोन्नि विषयालनु तेलुसुकुंदाम. प्रपंच ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 28వ తేదీన జరుపుకుంటారు. భూమిపై ఉన్న సహజ వనరులను కాపాడుకోవడం మరియు పర్యావరణ సమతుల్యతను రక్షించడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. గాలి, నీరు, నేల, అడవులు, ఖనిజాలు వంటి సహజ వనరులను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. సహజ వనరులను రక్షించుకోవడం వలన మన బాధ్యత. మనం ప్రకృతికి నిర్లక్ష్యం చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించటం మన బాధ్యత. అంతరించిపోతున్న పక్షులు, జంతువులు, వృక్ష జంతువులు రక్షించాలి. మన దేశంలో భారత రాజ్యాంగంలో పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. పెద్ద ఎత్తున అడవుల పెంపకాన్ని చేపట్టాలి. మొక్కలను ఎక్కువగా నాటాలి. అడవులను, చెట్లను, నరికివేతను అరికట్టాలి. 3 R's సూత్రాన్ని పాటించాలి. రెడ్యూస్, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. రీయూస్, వస్తువులను తిరిగి వాడుకోవాలి. రీసైకిల్ చేయటం. భూగర్భ జలాలను పెంచడానికి ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. నీటిని వృధా చేయకూడదు. వ్యక్తిగత వాహనాల బదులు సైకిళ్ళు, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్రజా రవాణాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలి. దగ్గర పనులకు కాలినడక లేక సైకిళ్లను వాడుకోవడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. సహజ వనరులు మన మానవత్వానికి వరం. వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యం. కనిపించని కాలుష్యంతో నిండిపోయింది గాలి. ఇకనైనా మారాలి మానవుడి శైలి. నదులను మురికి కూపాలుగా చేయకూడదు. మన భూమిని కాపాడుకుందాం. ప్రకృతిని ప్రేమించి పర్యావరణాన్ని రక్షిద్దాం. శ్రోతలు, మీరు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

0: श्रोतलु इप्पुडु कार्यक्रमलो चिन्न विरामम।
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड एड्स प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए। किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
0: శ్రోతలు ఇప్పుడు కార్యక్రమంలో అంధుల సంక్షేమం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
2: ప్రకృతి సంపూర్ణమైన వైజ్ఞానిక తత్వ సమన్వితమైనది. దాని సృష్టి సంపూర్ణమై లోపరహితంగా ఉంటుంది. ప్రాణిలో జన్మజాతమైన లోపం ఏదైనా ఉంటే అది అప్రాకృత కారణాల వల్ల అయి ఉండాలి. ప్రకృతి నియమాలు తూచా తప్పక పాటిస్తే ప్రాణి జన్మ సర్వాంగీణ సంపూర్ణమై ఉంటుంది. ఈ నియమాలను పాటించే జంతుజాలం విషయంలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జలచరాలు, పక్షులు, జంతువులు ఈనాటికి ప్రకృతి నియమాలు పాటిస్తున్నాయి. అంచేత వాటి జన్మలో వికలాంగత్వం కనిపించదు. మానవుడు చాలా కాలం క్రితమే ప్రకృతి నియమాలను పూర్తిగా పాటించక కృత్రిమ జీవి అయిపోయాడు. ఆహార విహార ప్రవర్తన నియమాలు అలవాట్లు అతను తన చుట్టూ ఉండే పరిస్థితులకు అనుకూలంగా మార్చుకున్నాడు. అతను ఈ నియమాలు అలవాట్లు ప్రకృతి నియమాలతో సామ్యం లేక కృత్రిమమైనవై శిశు జన్మలో కొన్ని ఎడల వైకల్యానికి దారితీస్తున్నాయి. అందుకే మానవులలో వికలాంగులు జన్మిస్తున్నారు. వికలాంగులు అనేక రకాలు. వీరిలో కుంటివారు, అవిటివారు, మూగవారు, చెవిటివారు, అంధులు, ఏకాక్షులు ముఖ్యులు. వీరందరిలో జన్మాంధుల జీవితం అతి దుర్భరం, నారకీయం. పుట్టంధులకు ప్రకృతి వైభవాన్ని, శోభను, అనుపమ సౌందర్యాన్ని తిలకించి ఆనందించే అదృష్టం ఉండదు. సృష్టిలోని ఈ సౌందర్య రాశిని తిలకించలేని జన్మ అసంపూర్ణం. అందుకే సర్వాంగాణం నయనం ప్రధానం అన్నారు. దృష్టి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి వాటిని జయించగలడు. ఎంత ధనం ఉన్నా కళ్ళు లేని జీవి ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. వైద్య విజ్ఞాన భాషలో అంధులంటే ఎవరో ఇలా చెప్పబడింది. సంపూర్ణమైన దృష్టి గల వ్యక్తి 60 మీటర్ల దూరంలో ఉన్న వస్తువును ఎంత స్పష్టంగా చూడగలడో అంత స్పష్టంగా 3 మీటర్ల దూరంలో ఉన్న వస్తువును చూడలేని వ్యక్తి గ్రుడ్డివాణిలో లెక్క. వయసు మీరిన కొందరు కేటరాక్ట్స్ పెరిగినందువల్ల, గ్లూకోమా వ్యాధి వల్ల, కనుపాపలో వచ్చిన మార్పు వల్ల, డయాబెటీస్, బ్యాక్టీరియా, వైరస్, పారాసైటిక్ బర్మ్స్ లాంటి విషక్రిముల వల్ల కూడా గ్రుడ్డివారవుతారు. ఈ విధంగా అంధులైన వారికి వైద్యం ఉంది. కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటే పాడైన కనుపాపను తొలగించి మంచి స్థితిలో ఉన్న కనుపాపను ఆ స్థానంలో అమర్చడం ద్వారా ఇటువంటి అంధులకు మళ్ళీ దృష్టి కలిగించవచ్చు. కేటరాక్ట్స్ను ఆపరేషన్ ద్వారా తొలగించి దృష్టిని కలిగించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు పుట్టంధులకు ఇంతవరకు ఎటువంటి వైద్యము లేదు. ఈ మధ్య ఇటువంటి అంధుల వైద్య పరీక్షలు, కార్నియా గ్రాఫ్టింగ్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 2 వారాల క్రితం ఒక ఆంగ్ల వైద్యుడు

ఏకాక్షికి కార్నియా గ్రాఫ్టింగ్ చేశాడు. దాని పరిణామం ఇంతవరకు తెలియదు. ఇటువంటి ప్రయోగాల సాఫల్యమైతే అంధులకు అదృష్టం, సమాజానికి శ్రేయస్సు. ఇప్పుడు మనం అంధుల సంక్షేమం గురించి విచారిద్దాం. అనేక ఇతర దేశాలలో లాగే మన దేశంలో కూడా అంధుల సంక్షేమ విషయంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. వెనకబడ్డవారి సంక్షేమం, స్త్రీల సంక్షేమం, బాలల సంక్షేమం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. వికలాంగులు, అంధుల సంక్షేమాలు కూడా దేశమంతటా చేపట్టబడ్డాయి. కానీ వీరి సంక్షేమం కొంత భిన్నమైంది. ఒక రకంగా చూస్తే వికలాంగుల సంక్షేమం సాంఘికపరమైందని చెప్పవచ్చు. భయంకర వ్యాధితో బాధపడుతున్న వారిని, వికలాంగులను సమాజం చిన్నచూపు చూస్తుంది. వారికి ఇవ్వవలసిన గౌరవం, వారి ఎడ చూపవలసిన ఆదరణ వారికి దక్కడం లేదు సరికదా. కొందరు వారిని హేళనకు గురి చేస్తారు. కుంటివారి మీద, గ్రుడ్డివారి మీద అసహనీయమైన సామెతలు, బూతులు పుట్టాయి. ఉదాహరణకి, వాడో గుడ్డి వెధవ, వాడికి ముందున్న వస్తువే కనిపించదు అంటూ ఉంటారు. తగిన శిక్షణ ఇస్తే అంధులు చాలా పనులు చేయగలరు. కానీ వారికి బయటి ప్రపంచంలో మాత్రం సమాజపు అవసరం, సహాయం అనివార్యం అవుతాయి. అంధులకు చేతిలోని బెత్తం బయట సంచారం చేయడానికి సహకారం అవుతుంది. అయినా రోడ్డు దాటేటప్పుడు, బస్సు, రైలు వగైరా వాహనాలు ఎక్కి దిగేటప్పుడు వారికి ఇతరుల సహాయం, సహానుభూతి అవసరం. సంఘంలోని ప్రతి వ్యక్తి వీరికి ఈ విధంగా తోడ్పడితే అది ఒక సంక్షేమం అనాలి. సంఘం ఈ విధమైన సానుభూతి చూపితే అందులో ఆత్మవిశ్వాసం పెరిగి వారు నిర్భయంగా బయటి పనులు కూడా తేలికగా చక్కబెట్టుకోగలుగుతారు. ధనవంతులైన అంధుల జీవితం అంత కష్టదాయకం కాదు. వారి అవసరాలు సులువుగా తీరుతాయి. కానీ పరిశీలించి చూడగా అంధులు ఎక్కువ సంఖ్యలో బీద కుటుంబాలలోనే జన్మిస్తారు. ఎల్లకాలం వీరిని పోషించే ఆర్థిక స్థితి కుటుంబానికి ఉండదు. అంచేత అటువంటి బీద కుటుంబాలలో జన్మించిన అంధులకు తమ పోషణ నిమిత్తము, తమ సొంత కుటుంబాల పోషణ నిమిత్తము ఏదో ఒక కృషి చేయడం అనివార్యం అవుతుంది. అందుకే ఇటువంటి వారిని ఆర్థికంగా స్వయం పోషకులను చేసే నిమిత్తం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ వారు చేయగల వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాయి. ఇటువంటి అవకాశాలు ఉన్న పట్టణాలలో ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఆర్థికంగా స్వయం పోషకులవుతున్నారు కొందరు. ఫ్రెంచ్ దేశస్థుడైన లూయీ బ్రేలే అంధుల పరమ సంక్షేమకర్త. ఈయన 1809లో జన్మించాడు. 3వ సంవత్సరంలో దెబ్బలం పొడుచుకొని, కన్ను పోగొట్టుకొని తర్వాత అంధుడయ్యాడు. కొంతకాలం తర్వాత ఆయన అంధుల సంక్షేమం కోసం ఒక లిపిని కనిపెట్టాడు. దీన్ని బ్రెయిలీ లిపి అంటారు. దెబ్బలం లాంటి ఒక రకమైన కథంతో కాగితం మీద పొడిచి, మనం కాగితం మీద పెన్నతో వ్రాసిన దానికి తీసిపోని విధంగా రాస్తారు. ఎత్తుగా ఉన్న డాట్స్ను వ్రేళ్లతో తడిమి ఆ వ్రాయబడ్డ విషయాన్ని చదవవచ్చు. ఈనాడు బ్రెయిలీ లిపిలో పుస్తకాలు, టైప్ రైటర్లు లభ్యమవుతున్నాయి. ఎంతోమంది అంధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యావంతులై ఉద్యోగాలు సంపాదించి సాధ్యమైనంత సుఖమయ జీవితం గడుపుతున్నారు. ఒకవైపున బ్రెయిలీ స్క్రిప్ట్ ఇన్స్టిట్యూట్స్, వృత్తి విద్యా సంస్థలు నడుపుతూ, రెండో వైపున ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఈ అంధులకు ఆర్థిక అవకాశాలు కలగజేస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కొన్ని రాయితీలు ఇచ్చి వీరి ఆర్థిక స్థితిని, సాంఘిక అంతస్తును మెరుగుపరుస్తున్నాయి. వృత్తి విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారికి కూడా వారి నైపుణ్యానికి విలువ ఇవ్వబడుతోంది. మన దేశంలోనూ, ఇతర దేశాలలోనూ ఈనాడు శిక్షితైన అంధులు ప్రమాదం లేని అన్ని రంగాలలోనూ పనిచేస్తున్నారు. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన అంధుడు. ఆయన పాఠం చెబితే ఎంతో వినసొంపుగా ఉండేది. అంధుల మానసిక ఏకాగ్రత చాలా అద్భుతంగా ఉంటుంది. వారి

అంతర్దృష్టి కావడం చేత విద్యను అభ్యసించడంలోను చింతన చేయడంలోను వీరు దృష్టి గలవారి కంటే మిన్నని చెప్పవచ్చు. పుట్టంధులైన సూరదాసు, మిల్టను అమర కావ్య సృష్టి ఇందు మూలంగానే చేయగలిగారేమో. విద్యా శిక్షణ లభిస్తే అంధులు సంఘానికి భారం కాక దాని ఔన్నత్యానికి పాటుపడగలరు. కానీ దురదృష్టవశాత్తు చిన్న పట్టణాలలోనూ గ్రామాలలోనూ వీరి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడం ప్రస్తుతం కష్టంగా ఉంది. అంచేత బీద కుటుంబాలలో జన్మించిన అంధులు యాచనావృత్తిని అవలంబించి తమ పొట్ట పోషించుకుంటున్నారు. రైళ్లలోనూ బస్సులలోనూ బహుశ్రావ్యంగా పాడుతున్న అంధయాచకులు మన మనస్సులు కరగజేస్తారు. అవే పాటలు గాన కచేరీలలో పాడితే ప్రజలు ఆ గాయకులను ఆదరిస్తారు. కానీ ఇంతవరకు ఆ అదృష్టం ఈ అంధులకు లేదు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి అంధగాయకులకు చారిటీ షోస్ ఏర్పాటు చేసి వీరి సంక్షేమానికి ముందుకు వస్తే

0: పాడుతున్న అంధయాచకులు మన మనస్సులు కరగజేస్తారు. అవే పాటలు గాన కచేరీలో పాడితే ప్రజలు ఆ గాయకులను ఆదరిస్తారు. కానీ ఇంతవరకు ఆ అదృష్టం ఈ అంధులకు లేదు. ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి అంధగాయకులకు చారిటీ షోస్ ఏర్పాటు చేసి వీరి సంక్షేమానికి ముందుకు వస్తే గ్రామసేమల్లో కూడా అంధుల సంక్షేమం సాధ్యమవుతుంది. మన దేశంలో అంధుల సంఖ్య చాలా ఎక్కువ. అదృష్టవశాత్తు అండమానులో ఈ సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ వికలాంగులకు ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ సంస్థలు అనేక రకాలుగా తోడ్పడుతూ వారి సంక్షేమానికి ఔన్నత్యానికి పాటుపడుతున్నాయి. స్త్రీ సంక్షేమ సంస్థలు, బాల సంక్షేమ సంస్థలు ఇక్కడ ఎంతగానో పాపులర్ అయిపోయాయి. అంధులకు ఇక్కడ విద్య, ప్రత్యేక వృత్తి విద్యా సౌకర్యాలు లేవు. కానీ ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు అటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు తగిన విధంగా సహాయపడుతున్నాయి. సాంఘిక సంక్షేమ సంస్థలు కూడా ఈ విషయాలను పట్టించుకొని తాము చేయగలిగిన సహాయం చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా దృఢమైన ఇచ్ఛాశక్తి ఉన్న అంధులు సుఖవంతమైన జీవితం గడపవచ్చని స్పష్టమవుతోంది.
1: శ్రోతలు, మీరింతవరకు అంధుల సంక్షేమం గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు ఒక సూచన. ఎన్ఐపీపీ నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ నిర్మాతలు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొడక్షన్ హౌసులు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల శ్రద్ధ. ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం నాణ్యమైన రేడియో కార్యక్రమాలను సేకరించేందుకు ప్రసార భారతి నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ ద్వారా ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. ప్రతిపాదనలను 3 పద్ధతులలో ఆహ్వానించడం జరుగుతుంది. గ్రాటిస్ మోడ్, ఉచిత విధానం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, మోడ్రోవెన్యూ, షేరింగ్ మోడ్ కార్యక్రమాల రూపాలు, రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పడం, ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్లు, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలను కలిగి ఉండవచ్చు. ఆసక్తి గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో కూడిన ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవవలసిందిగా కోరడమైనది. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ షేరింగ్ మరియు ఎయిర్ బ్రాడ్కాస్ట్ కోడ్, అలాగే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కోడ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అర్హత గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో సహా మా ఇమెయిల్ ఐడి హూజ్ ఎయిర్ పోర్ట్ ప్లేయర్ @prasarbharati.government.inకు సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశపు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ద్వారా మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ చేయబడింది. శ్రోతలు, మీరు ఎన్ఐపీపీ సూచనలను విన్నారు.

శ్రోతలు, నేటి అమృతవర్షిణి కార్యక్రమంలో ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు